0: You have heard to Ganesha Stuti on devotional music program on Ragam 24/7 Anytime Indian Music. This program came to you from the studios of All India Radio, Vijayawada.
1: మీరింతవరకు భక్తి సంగీతం కార్యక్రమంలో గణేశ స్తుతి విన్నారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం చారు ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

దదని దని పని దదవ మగటిగా పదని దవ మగటిగా పదజని పని దగదవ మగటి గా పదని దధాని దధాని దధాని దధాని దధాని దదవ మగటి మగటిగా ప మగ చటిగప మగ చటిగప మగ చటిగప.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో త్యాగరాజ స్వామి కృతులు వింటారు. నిర్వహణ శ్రీ డి శేషాచారి.
1: లిసన్ టు కాంపోజిషన్స్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ కండక్టెడ్ బై శ్రీ డి శేషాచారి.
0: కార్యక్రమంలో వినండి మేలుకో దయానిధే సౌరాష్ట్ర రాగం రూపక తాళం.
1: The Carnatic Vocal Ensemble begins with a composition in Rag Saurashtra, Meko Dayani The, set to Rupak Tal.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇది సమయముర ఛాయానట రాగం ఆదితాళం
1: నౌ లిసన్ టు ఇది సమయముర ఎ కంపోజిషన్ ఇన్ రాగ ఛాయానట సెట్ టు ఆదిత

0: ఇప్పుడు వినండి దయజూచుటకిది వేళ అనవారిధి రాగం ఆదితాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ గానవారిధి దయజూచుటకిది వేళ సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి రక్షింపవే మాయామాళవ గోళరాగం ఖండచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మాయామాళవ గోళ రక్షింపవే సెట్ టు ఖండ.

0: ఇప్పుడు వినండి నీ బలమా ఆనందభైరవి రాగం ఆది తాళం.
1: లిసన్ టు నీ బలమా, అ కంపోజిషన్ ఇన్ రాగ్ ఆనందభైరవి, సెట్ టు ఆది తాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ధ్యానమే వరైన ధన్యాసి రాగం ఆదితాళం.
1: Continuing the Carnatic vocal ensemble, you will now listen to a composition in Rag Dhanyasi, Dhyaname Varamaina, set to Adita.

0: ఇప్పుడు విండి కారుబారు ముఖారి రాగం ఆదితాళం.
1: నౌ లిసన్ టు కారుబారు, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ ముఖారి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు స్వామికి సరి చెప్పజాల బేగడ రాగం రూపక తాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ బేగడ. స్వామికి సరి చెప్పజాల సెట్ టు రూపక తాళం.

0: కార్యక్రమంలో చివరగా వినండి పాహి రామదూత షడ్విధ మార్గిణి రాగం రూపక తాళం.
1: ది కర్ణాటక వోకల్ ఎన్సెంబుల్ కంక్లూడ్స్ విత్ ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ షడ్విధ మార్గిణి పాహి రామదూత సెట్ టు రూపక్ తాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు త్యాగరాజ స్వామి కృతులు విన్నారు. నిర్వహణ శ్రీ డి శేషాచారి.
1: యు ఆర్ లిస్నింగ్ టు కాంపోజిషన్స్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ కండక్టెడ్ బై శ్రీ డి శేషాచారి.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.